బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాస్త విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పవ పోతారు, తిట్టర పోతారు. నాను కూడా రజ్జాతానే.

ప్రతికాలలమితి ప్రతిసప్రదేశ కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజకృతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం.